చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలి మల్ సులుసులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలిసిలిసిలిగో బగడదుం జగడదుం చికిచకచో.

ధగిచట గదిగన తగిచట గదిగన తగిచట గదిగనదా గదిగనదా ధగిచట కథానకత్ హృందృతాగే ధీ గే తధా కత్ హృందృతాగే ధీ గే తధా కత్ హృందృతాగే ధీ గే తధా.